ఏంటో అని ముజే కన్నేచున్నావు మటర్ చెగడు ఏక గావంత ఏక మటర్ అసల్లో అని తక ఏక నిష్టావన్ గడవ అసల్లెన్ మటరు గడవు అప్ల్యా గరస్ గరసల్లే రాందయని ఫోలు సందే కొరుం పొప్పర్తలు ఏకాదిశ సకాళి తనే చింట్లే అప్ల్యా గరసల్లే రాందోయి సందే కోరుం ది వాటర్ పాషాజ తన కౌన్సో లోకు ఉలోంక్ లగ్లే అల్లే సైబా తుక ప్రైజ్ అల్యా కాటువచ వైర్ బోసనే చాకి సోలోన్ కితే ఎతే ది హై కోన్ మటర్ వాస్లు అన్ కాటువచ వైర్ బోస్లు అని ఇల్లే ముకాస తన తొడి గౌంచే లోకు ఉలోంక్ లగ్లే అల్లే సైబా తుక లస్ దిసానా పాక్ తే గడవ్ తుక ఓవన్ వస్తా తక ఇల్లే షమిని విషయది మటర్ ఎట్ లస్ దిస్లీ అని గడవచ తౌన్ సెకెల్ దేవులు అని తచ సంగత సల్దస్ రౌలు అని ఇల్ల ముకార తన గౌంచి బుర్గి తంక పోలోన్ అసంక్లగ్లే అని తన చింట్లే అంగాటు వచ్చ వైర్ బస్ లో అంగ్యవులో అని సల్తస్ రౌలో పుణ్గా ఉంచే లోకు రావేనంత అక్రేక్ అని సంతేపౌలు నీత అమి లోక ఖుషి కచ్చ ప్రయత్న కరి నోజో అమ్కా కంచ సోమా తెన్ సమీకరి అనే ఖుషి.